సద సరి గ సరి మ పద పద రి స ని ద ని ద ప మ గ రి సద సరి మ క రి మ పద ప మ పద స ని ద ని ద ప మ పద క రి సద రి సద.